ఇంటిలో వాళ్ళు గ్రేఫుల్ ఇంటికి అంతగా హెల్ప్లో తర్వాత కాబట్టి నా విషయంలో నేను సంవత్సరాలు క్రీడ ప్రసాద చంద్ర సంచాలి

సార్. ఆయన సార్ పాల్ని నెక్కి చూసుకుని ఆయన నాయకు సార్ నాయకుడు మా లక్ష్మీ కళాకారులు నాయకు సైనిక ప్రస్తుతి సార్ కార్యక్రమాన్ని

0: ఆయనతో యేసుక్రీస్తు సంతానపు ప్రభు వస్త్రము ఇస్తాను అనక సంగీ
1: సంగీ
2: అవును.

0: తిరిగి కలిగి సమకంగా పట్టణాలు పాఠశాలలు కార్యాలు వంశీయం చేసుకొచ్చి విశాఖ తీసేందుకుగా సమయం
1: ద్వారా సరిచిక్ సంతీ

సఫలు ఉపసారం కలిగినవారి కోసము మోసం అవయాలు పూర్తి చెప్పచ్చు వాళ్ళ పందిరాలు